శ్రావీతం నమో సర్వజ్ఞానం నమో పరమతానం నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వగ్రస్యం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవజీవం నమో బీజబీజే ఆఖిజ్జే ఆపిజ్జే సమస్తం ప్రసిజ్జే కృపాలం స్వరూపే కుకర్మం వరణాసీ సదా సర్వదా హృద సిదం నవాసీ చర్పరిషన్ ద్వయప్రసాద అమృత కర్మీ అమృత తర్మీ అఖల్ యోగీ అచల్ భోగే అచల్ రాజే అటల్ సాజే అఖల్ ధర్మం ఆలా కర్మం సర్వం దాతా సర్వం జ్ఞాతా సర్వం బాణే సర్వ